0: మెరుగడి నొగడి తిరిగి సామినెట్ మీ దివ్య రాజ్యగాడు దివ్యరాజ్యగాడు మీ గడిగా అడగండి మేము కురియో మిగిందని అదుగు రాజ్య ప్రోగ్రామ్ మిగడిగా అడవడి మేం కలండర్ బ్యాగ్ మీ బలాలని అలిఫ్ అలిఫ్ బోర్డు ఫుల దూగే సతేక దూహక ప్లేన్ మీకు మంగుళగతో మొదలు మాతవద్దు మా ఫోన్ మీ దన్వాలని అలిఫ్ అలిఫ్ బోర్డు ఫుల దూ కౌన్సిల్ గ్రైజ్ షుజా ఆదమ్మ అస్సలాం అలైకుం
1: వాలేకుం సలాం అలహమతుల్లాహి వబరకాతుహ్ కినితో హాలు అహవాలు
0: అల్హమ్దుల్లా హల్గున స్వర రంగళ కినితో మోసం మీద ప్లేన్ మీ ఎకులవాల మగ్సద కీ
1: కుబాతో ఫస్ట్ ఆర్ తరగ్గి ప్లేన్ ఎక్కువాలయ్యుతున్నా మస్తరాకు ఎమస్కెట్ కురియ గింద అవును సతేక దూహకి ప్లేన్ ఎక్కువాలా మీ కురియద్దీ మక్సదకి అవును మేము కౌన్సిల్ అతను కౌన్సిల్ నిమ్మ ఫస్ట్ వన్ కౌన్సిల్ అవాదు వీరు నునిమే భయ మస్తకెత్తక అయ్యుతుం దేనువా వరగ్గిన మీ హస్సార్ కంతత్తంగే బహురి ఏమ అవును మింగే మీ జుల్లవి అవును మేము కౌన్సిల్ గా మస్వరాకు బేనువి మీ సతేక దుస్తిరేగ ఫిషేనే మశ్రూతక అది హాసపు తెగ్గ నిమ్మేని మశ్రూత కండాలని కుదా ఏమ టాగటెం ఒవగింగ్ ఇరాదు ప్రవ్య రైతుంగే తక్లీష్ట కలు ఏకినిస్తున్న జుమ్లవి వేణు
0: కుంకుం కంతతకెతో ప్లేన్ గే కులేగం అని
1: అలగొన్ మే మీ ప్లేన్ నా మీ సతేకదు ప్లేన్ నా మీకిని సత్సాయి సత్తదే అలగొన్ మే ప్లేన్ గా మీ నిహారు మీ మగుచాటు గా నిమ్మేని ఫువాన దిరిగుళు మాం అసాసి వేణుంతక బోతి దూకురు ఏ 100 డేస్ తెరే అలవన్ మే మీ షెడ్యూల్ కొఫ దెన్ కౌన్సిల్ గే మిహారో మీ అపార్ట్మెంట్ ఎం హదం ఫషాఫుల్ మే అపార్ట్మెంట్ నిమ్మ ఇతనుగే హిదుమై ఫోర్ కొద్దినుమా అది ఏగే ఇతరుం కొడకుదిన్ గే పాకే గే మసక్కే నిమ్మమా మీ ఏగే ఇతరుం కిఫసే హమైజాన్ తరగ్గి కొను అది బందరు గే మలమతి డిజైన్ కో రీత్ కొం అమలి మసక్కే పెషుం దెన్ విస్సార మూసుముగా ఫెంబొడువా బై మగుతం అదిరే సురుమా ఏకేగా ఏ మగుతౌగా ఫెన్ హిందేనే నిజామే గాయం కురు మీ ఆర్ సర్వ మే నిజామే మీ హతోన కౌన్సిల్ వస్తే బై గాయం కురు హమరంగల మీ ఫస్ట్ ఫెను మీ లఫు ఫెను కే ఫస్ట్ లే గుడాలేని ఐగన క విస్తార మేదు ముకెండి వెహిన్యా దెన్ కొ మీ బై మగుతో గంగాలం దతే దాన హెన్నుని గాయగన క విస్తార ఉట్టి దేవరక గడిరు తెరేగా మోని మగుతో గే ఫెన్ హిందేనే ఎన్ఎంఎస్ బై మగుతం అది వస్తే గుతతం కొల లసుమాకి గై మగుతకం హల్లెగిన ఒక షెడ్యూల్ కొరేఫ దెన్ అమయాకి మగు మచ్చ దియదోయితం హున్న బై అస్కని దాహురి బై గితౌగ దియదో విహరుకు మగుతక మగుతక ఫెన్ నుదు కురానే ఇకం హల్లు కురు షెడ్యూల్ కురేఫే బై దెన్ కీర్తి గురువాం కేవదే క్లాహెగ్గే మసక్కె ఫెషుమా అమలీ మసక్కె ఫెషుమా కేవాదెన్ ఫెషుం ఎబై దెన్ కౌన్సిల్ గే జమాని టెక్నాలజీ ఎహీగా మీ హితు మధ్య ఫెరుమట్టక వెబ్సైట్ ఎగ్గాయం కురుమా రయ్యుతుం గే సకువాత ఆన్లైన్ కుంశ్రేణైన ప్లాట్ఫామ్ ఎగ్గాయం కురుం ఎబై దెన్ ఆమ ఏ ఐకీక కౌన్సిల్ గే హోట్లైన్ తారఫ్ కుమా బుజ్తమావుగా బదేక మిత్రు పోతు మిశ్రవ్వేన నుకులం తెరుగుకం ఉన్న ఫలాయితకం హాస హరకాయితకే కురియ గెందియుమా ఫండింగ్ అండ్ కొలబరేషన్ గవాయిదెన్ హదా మదని జమీయాతక కౌన్సిల్ గే మీ ప్లాన్ దమ్ ఫీజు కురుముగా ఈ తెరికం కోరుకొద్దు మా దేబే ఫుంగి హరకాయిత కురియ గెందియుమట్లక ఫండింగ్ కొలబరేషన్ గవాయిదెన్ హదా దమ్ ఫీజు కురం తెషుమా దీని దరుస్త మీ సతేక దూరు తెరేగ కురియ గెందియుమా దరుబవి మీ హర మీ ముయితమే బినాకురుముగి మస్సక్కై అలగొన్ మే మా కురియ గిందా గొత్త షెడ్యూల్ కురే మీ వచ్చే వర బేవ హమ కంతత్తకే ఎన్న మెసిరాదు కురివి అవ నిమ్మేనక మహా బలని దే ఏగ ఇతరు మీ పాస్పోర్ట్ ఐడి కార్డు హద్దా ఫరాయితే కొన్ని ఫస్తే గుత్తకెం హోదా దేం కౌన్సిల్ గా స్టూడియో గాయం కురుమా హ్యాండ్ బాల్ కోర్టు అమలి మస్కే ఫెషుమా అవుట్డోర్ జిమ్ నిమ్మ ఇతనుగే హిదుమై ఫెషుమా హినవా గేమ్ ge amali maske fasha nimma iradu kurviya idu mai feshuma ekiga me avagun menge sateka duhoge kanka design ko singati
0: and me har sateka duhoge plan mata satan satta mi plan ekulwale vum ga kiha varaka raitunge khiala mashwara mi ga himenunto
1: ನೀವು ಅಲ್ಗೊಂದು ಮೇಗೆ ಹಿಂಗ ಬಲ ಅದಿ ನೀಡಕ್ಕೆ ವಾಹಕ ತಕ್ಕ ಹುಡಿಯಾಕಮಕ್ಕೆ ಮಸ್ವರ ಕೂರ ಪರಂಬುಡ ರೈಯ ತುಂಗೆ ಒಮ್ಮೀದು ತಂಗಮಕ ಗುಳಿಫಾವಾ ಹುಡಿಯಾಕಮಿ ಮೀರಿ ಹಂದೆ ಡೆಸ್ತರೆಗ ಹಿಮೆನಿ
0: ಅದು ಮೀ ಅರ್ವರಗಿನ ಕಂತ ಮೀ ಸುಜಾ ಫಾಹಕ ಕೂರ ಫಾಫಿ ಏ ಸತ್ತಾನ್ ಸತ್ತ ಪ್ಲೇನ್ ಗ ಇಕ್ತಿ ಸೋದಿ ಇಜ್ತಿಮಾಯಿ ಅದಿ ಆಮ ರೈತುಣ್ಣ ಲೋಯ್ಫಸೇಹಕನ್ ಲಿಬೇನೆ ಮಾಸ್ತರ್ ತಂಗ ಹಲುಕುರವೇನೆ ಕಂತ ಮಿ ಪ್ಲೇನು ಎಬ ಮಿ ಪ್ಲೇನ್ಗ ಹಿಮೆನೆ ಏಮ ಮಿ ಪ್ಲೇನ ಕೀಗ ತಿ ಬೇಫ್ರೂಂ ಹಾಸಲ್ ಕುರವಂ ಬೇನುವ ಲಂಡನ್ ತಾಕಿ ಕೊಬ್ಯಾತೋ ಮಿದನ್ನೆ ಕಂತ ಕುರಿಯ ಗೆಂದವಾಯರು
1: ಅಲ್ಗೊಮ್ಮೆ ಮಿ ಹಾಸಲ್ ಕುರಂ ಬೇನುವೆ ಮಿ ರಶುವೆ ರೈಯತು ದಿರಿ ಉಳೆ ಮಿಹಾರು ಮಿಹಾರು ವಿಜ್ಜಿಯಾಮು ಎಂ ಆಯ್ದಾಯ ದಿರಿ ಎಬ ಉಳೆ ಮಿ ಎಕ್ಕೊಟ್ರೀಗ ತಿಂಗ್ ಹತರ್ ಕುದಿಂಗ್ ಗೋಯಾಗೆ ಅಲ್ಗೊಂದು ಮೆಂಗೆ ಮನೆಗಾರು ಬೇನು ಮಕ್ಕಿ ಪ್ಲೇನ್ ತಮ್ ತೀಸ್ಕೊಂಡು ಮೇರುವ ರೈತನ ಇಪ್ಪತ್ತೇ ಹಾ ದಿರುಗಳು ಮೆಂಗ್ ಹೋದಾ ದಿನ ಉದ್ಯಾಮು ವೆಟ್ಟಕ ಮಿತಂ ವೆಗೆಂದಿಯೋ ಸುದುಂತೆರಿ ಮುಜಿತಮಾಕ ಮಿತಂ ವೆಗೆಂದಿಯೋ ಏಮ ಮೀ ಅಲ್ಗೊಂದು ಬೇನು ಮನಿ ಮೀ ಹಚಿಹಿಯೋ ರೈತ ದಿರುಗಳೆ ರಷ್ಟಕ ಮೀರಬು ಏಮ ಎಗುತಂ ಅಮಾಜ್ ತಕೆ ಅಲ್ಗೊಂದು ಕೌನ್ಸಿಲ್ ಕಂಡಾಳಾಪ ಏ ಅಮಾಜ್ ತಗೆ ದಶಮ ಮಿಹಿರಿ ಪ್ಲೇನ್ ಕಂಕನ್ ತರ್ತೀರ್ ಪುರೇಫ ಏಮ ಅಲ್ಗೊಂದು ಮೆಂಗೆ ಜುಮ್ಲವಿ ಅಮಾಜಕ್ಕೆ ಇದೆನ್ನವಿ ಹೈ ಅಮಾಜು ಇರಾದು ಪುರವಿ ಹಾಸಿಲ್ ಕೊಡು ರೈತನ ವರಬ್ಬುಡ ಮೀ ವಿಪತ್ತೆ ಲಿವಿಗೆಂದಾನೆ ಮೀನ್ ಕೊಮ್ಮೆ ಕಮಕುವೆ ಲಿವಿಗೆಂದ ಕಮ್ಮೆ ಗೊತ್ತುಗ ವೇಗೆಂದಾನೆ ದೆನ್ ಹಾಸ ಗೊತ್ತಿಗೆ ರೈತು ಹಮ ವರಬ್ಬುಡ ಡಿಮಾಂಡ್ ಕೂಡ ಅದು ವರಬ್ಬುಡ ನಮಾಸ್ತೆ ನೋದೇವನ ಆರು ಪೇರಿಗೆ ಮೆಲ್ಲನೆ ಮೆಸುಗ ಗೋತಿ ದೂಕುಡು ಹುಟ್ಟಿಗ ಬೀನ್ ಮೆತುಗ ಸಾವುದ್ದೆನ್ ಏನ್ ನಮ್ಮ ಸರ್ಕಾರ ಬಿಂಗಿಕಾ ದಿನ ಮಾಹಿಕೀಗ ಅಳು ಮೆನ್ನ ನೀ ಎಮಸಕ್ಕೆ ಕೊರವೇನ ಕಮ ನಿಹಾರ ರೈತು ಮೆಸ್ ಕಬೂಲ್ ಕುರೆ ಎಂಬಿಮ ಅಳುಗೊಂಡು ಮೇ ಮಿಹಾರ ಮಿ ಬದಲ ನೀರಾದ ಕುರವಿ ಅಮಿ ಹಂಡ್ರೆಡ್ ಹೆಸ್ತೇರೇಗ ಗೋಚಿ ದೂಕು ನಿಮ್ಮ ನಿಹಾರ ಅಳುಗೊಂಡು ಮೇ ಉಸೂಲ್ ತಕ ನ್ಯಾಯ ಕಣಕ ಬೊಡ್ಫೋಡ್ ದೂಗೆ ವರ ಬೊಡ್ ಬ ಅಳುಗೊಂಡು ನೋದಿಹ ಅಂಗಿನ ಸತ್ತ ರೈತು ನಾ ಮೀಟುಕೋ ಮಿ ಮಿಹಾರ ಮನೆ ಉಸೂಲ ಗೋಚ ದೂಕು ಉಸೂಲ ಬೆಸ್ ಮಸ್ವರ ಹಾಕೋ ನಿಮಿ ಫೇಮ ಇರಾದ ಕುರವಿ ಅಳುಗೊಂಡು ಮೇಲೆ ರೈತುಗೆ ತಕ್ಲೀಫ್ ತಕ ಲುಯಿಲಿವೇನೆ ಮಿ ಪ್ಲೇನ್ ತಮ್ ಸಿಜನಿ ಮೇರು
0: ಆದರೆ ಮೇಮ ಸಮ ಕಾಮಿಯಾಬಂಗ ಇದೆಂಗೆ ತೋಬಾಕಿ ವೆಲಾನ್ ಮೇಶೋಜಾ
1: ಹಾಗೆ ಬರ್ಬೋದು ಶುಕ್ರಿಯ ಹೇಗೆ

ఎవరింగే తహయ్యతకి సలామె అది దీలత్ విగింవా ధర్మ ఎబహీ సువర్గే ఎవరి నట్టక ఎకలాంగే తయారు కురివ్యే.

అది హమకాశవారం అల్లాహుగా హజ్రతుం బొడువగం వా ఫజ్లు అంతకం ఎవరెన్నం హురికమ ముమినున్న కలేగ ఫాన్ ఉఫావెరకంగా ఖబరు దివ్వాషే.

అలమెంగే వెరి రస్కలాక్ అజాబుగే తెరేన్ దెగున ఎవరెన్న దివ్వాన్ దేవ్ అది బొడువెగం వా లావనె లెవ్వుమకు ఎవరెన్న లావనె లవ్.

0: ఇస్లాంగా అది ముయితమ బలాగన్న ఇస్లాంని ఉసూతక ఇస్లామి అఖ్లాగా ఎక్కువ మేము మిజమానుగా వరగిన కుదిన్న మీ భయమ్మ ఎక్కిమ ఎక్కి కుదిన ఎక్కి మీ మీ గొత్తటే తరబియ దేని బయ కుదిన హుడే వాహ దక్కాహల్లు కురే అని బాగు అమలు మన ఎక్కి కుదిన ఎక్కువగా ఏ టైం హేద కుర గురువాం కేవహం అమ్మయ్య బప్ప ఇస్లమ కేవం వీయే కేవాతం ఫెనోని మన వెనిగడియ కేవాగడియక దరిపుడు గోవాయకి మీ ఇస్లామి ఉసూల కీత రసూలా సదా తర్బియత్ కురే వెకలే ఎమ్మె బొడు కామయాబ్ ఏ ఫి అమలీ గొత్తం ఎక్కన్ దెక్క రోల్ మోడల్ మికియా నమూనా పేరెంటకు మమ్మేక బప్పేక వాంబియే దరిఫుల నమాజ దాషకేను కియవాషే బుణం వీకినునే ఫొత్త నగయాగేం ఫొత్త గినెస్ దరిఫుల బలాహమ కొబాతో స్కూల్ ఉంది ఫిలావడతే కొబాతో హోంవర్క్ మిహురి హాచే కడ రంగళ బల మిఖం కురంజేనే మీకొమ్మే ట్యూషన్ సో కురంజే కమెన్ను అవును మెన్ దరిన్న టీమ్ గాతం ఫురుతం ట్యూషన్ దేంజే అవును మెగ దరిం అవును మెం కారీగా స్కూల్ నే గేచ్చి అవును మెనే గేచ్చి వచ్చే గేమ్ ఎక్కారే హాని
1: మిగడిగా అవును మే స్టూడియో ಮಗುತು ಮಿಕುರಿಯ ಮಿಗೆಂದಿಯ ಹಿತ್ತೋಗೆ ಮಾಮೇಲೆ ಆಮೇಲೆ ಪ್ರೋಗ್ರಾಮ್ ಮೇದಗ ಪ್ರೋಗ್ರಾಮ್ ಗಾಲ್ಗನ್ ಮೇಮ್ ಮೇ ವಾಹಕ ದಕ್ಕಾಲೆ ದಾರಿ ನಾಯಕು ಏಕಶಿಗೆಂ ವಾಗುತು ಹೇದಕ್ಕೋ ಎಕುದಿಂಗೆ ಶೋರು ತಂಗ್ ಅಡಹುಮ್ಗೆ ಮುಹಿಮ್ಮುಖ ಮಾಗುಳೆ ಗೊತ್ತು ಅಳಗನ್ ಮೇ ನಾಯಕು ಮೇದು ಪ್ರೋಗ್ರಾಮ್ಗ ಮೇ ಬ್ಯಾರೆ ವಡಾಗಿನವಿ ಅಶಹ ಇಸುದ್ದೀನ್ ಅದ್ನಾನ್ ಅದಿ ರೆಹಂದಿ ಸ್ಕೂಲ್ಗೆ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ನಾಜಿಮ್ ಅಬ್ದುಲ್ಲಾ ಮದ್ದೆ ವೆಫ್ರೆನ್ಸ್ ವರ ಬೊಡ ಶುಕ್ರಿಯಾ ಪ್ರೋಗ್ರಾಮ್ಗ ಬ್ಯಾರೆ ವಡಾಗಿನವಿ ತಿಂಗ ಹಿತ್ತೋಗೆ ಮಾಮಲಾವಿಂದ ಮೇದಗ ಪ್ರೋಗ್ರಾಮ್ ನಿಮ್ಮಾಲ ಫಕ್ವಿಲಾನಿ ಇರಾದ ಕುರವ್ಯ ಅನ್ಹಪ್ತಾಗಿ ಸ್ಮಿಗೆ ಆ ಪ್ರೋಗ್ರಾಮ್ ಹಂತಿರ ನಾಹಂ ಬೇಕೆನಿಸ್ತೇನೆ ಮೇದಗ ಪ್ರೋಗ್ರಾಮ್ ಸುಫಿದ್ದೀನ ಝದ್ ರಶೀದ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಫೋನೋಮ್ಗ ಏ ತಿರುವಿದಿನಿ ಆಮ್ನ ಥಪೀಪ ಎಮ್ ಹ್ಯಾ ಹಂತಿರಿನ ಬರಪ್ಪ ಹಜರಿ ಅದ ಅಮಾ ದುಹಕಂಗದ ಮುಕ್ಕಿವಿಲಾನ ವಸ್ಸಲಾಮ ಅಲೈಕು
2: ಹಿತ್ತಗುಗೆ ಮಾಮಿಲಾಮಿಲಿ

0: కడిమార్ రేగడు అక్కడి తిరిగిస్మినట్ మీ దివ్యరాజ్ గడు మిగడిగా అల్గున్ మేం దే మిగిలిస్తేని ఫాడ్వరి నజరకో మీ ప్రోగ్రామ్ మీ కూరింగ్ అల్గున్ మేం ఫోన్ఆఫ్ ఆ ప్రోగ్రామ్ కి రిపీట్ అస్సలాం అలైకుం ఫాడ్వరి నజరకు మిసిల్స్ లాగే మీ హఫ్తాగి ప్రోగ్రామ్ గెనిస్ తినిమా విస్మి బద్దల్ కొల్లి అల్గున్ నాఫిజ్ అబ్దు రషీద్ తర్జమా కురుమకి ఫన్నే ఇల్మే అది హునరే ఫొతెన్నువత బహెగ్ ఎబ్బహుం అనెబ్బహన్ నగుల్ వెగెందని తర్జమాకి తెరే మీ ఫన్నుగే ఇల్మేరిం విదాళ్వాగుతుగా తర్జమా కురుమకి ఎహెం బైగ్ అతుగ హురి ఆ ఎచ్చేతకెం ఎతకితి నుదెకే భయకం ఏగే కులయా సిఫా హమలుల దక్కు యాదిను ఎహెం కమున్ తర్జమాగి తెరేం ఏ అళయాదివుని ఏ తర్జమా కురివే లియుమకా లియుం కియా మీహాయా గుళువాదే ఇల్మి నువత అదబి ఫాలమే ఎహెని మి ఫన్న కుళదాన మీహకు ఏనాగే బహుగి హునరు బేనుం కుగెం అస్లు ఏ తర్జమా కురా లియుం తర్జమా కుల్ల బేరుబాహకు లియఫహున్న లియుంత నూర్నమ ఫొయిత్తం మాదరి బహ తర్జమా కురుమకి ముహిము మసక్కతే అది మీ బహుగి హమతక కవాదు గైతురుం ఎ బైగ్గి సకాఫత తరికయా హలోరత గుళిఫావా కమివెస్మి
1: తర్జమా కురువే ఫొయిం ఎబ్బహం అణిబ్బహ నకుల్ వెగెందని తర్జమాగి తెరే ఉమాయకు తర్జమాయకి తర్జమా కురివే ఫొయ్ ఎహెం బాక నకుల్ కొద్దే సకాఫీ మసెక్కెత్తక కీనమే దునియాగి వరక్కిన కౌమతకుగా తర్జమాకు షాయు కుర్మా బెహే సర్కారుగి ఖాస ఇదారాతం హురే మిఫద ఇదారాతకు ఫొయ్ ఇఖ్తియారు కురణి ఇతంతాంగా మత్సెక్కి కురా మీహుంగి తజరిబాయా ఎగ్గివ్వా గొతుగి మతి అణిపెఫార కమా బెహే ఖాస కమిటీకి మష్వరాయిగి మతి తర్జమా కురుమట్టక ఫొతెం హోవారు ఏగి ఇల్మి ఫెంబర్షా ఏగి ఆము మంఫాయ బలంచేనే కుళదాణ ముతర్జిమకు నమ ఏనాగ ఖియాలా ఫికురుగె బేనుం కొగ్గెం ఎఫ్ఐ కియా హివ్వా ఇచ్చక బదల్ కొల్లాణె మియా ఖిలాఫ రంగళ తర్జమా నుకుర విజ్జనమ ఎఫొతుగి అస్తు సూర ముళిం హుతుర్వెగెం హింగ్యాదాణె రంగళు తర్జమాయగా కొమ్మెహెం హున్నంచే షరుతు తకివ్వే ఏగి తెరిగా నగులు కురుముగా అమానా తెరివుం బస్ ఇఖ్తియార్ కురుముగా ఇనాయత్ తెరివుం ఇబార స్టాఫు బుణం బేనంబా ఎచ్చె రంగళప్పును బస్తరిక డీతిము తర్జమా కురుమఫో దింగున్నాని ఎ తర్జమా మురాజా కురుం బయ బేఫులు విదాళువా గొతుగా మురాజ
0: కడిమార్ అక్కడి తిరిగి తిమ్మినట్ మీ దివ్యరాజ్ గడు అలాగే మేము ఫోన్ ముందు ఆ ప్రోగ్రామ్ మీద కడాలు మఫో మిహార్ మిగిలిస్తేని గాల్గైట్ దోస్ పాకురు మెరుగుతూ బేవే రస్మియాత్ వగుతూ
2: బ్యారు ముందాక మిస్ ఫాహాగ కొల్లివే రాజేగా రస్మీ గొత్తే గమీ దువస్ కౌమీ ఫెంవరుగా మీ ఫాహాకురం మీదు ఫషాయరు మీ రస్మీ అతు షరఫరికి వద్దు మట్ట కారసు జుంహూరి ఆ వడాగణ వా వడాగతుమకి మీ అంగిం కూదిం కురియరు మట్టక మీ దాయి రాణుత గర్ల్ గైడ్ కురియరు మట్టక ఎమెనిక్ ఫాణుగే సో తెరే మీది వా అహం మీతు కందక్కు అదే కమే కమ గర్ల్ గైడ్ అసోసియేషన్ ఫరాతు ఫాహాగ కురవ్వా అదే మీ రస్మీ అతుగే తెరేగా చీఫ్ గైడ్ అదే రసు జుంహూరి ఆ గమిక బలూన్ సాజిదా మొహమ్మద్ వాహ ఫుడు దిక్కు మిస్ హమ జైఫవే మీ ఆహారు బలారు సమేణ మే మీ దిగే హరికే గోత హమ ముహి హరకాయత గైడ్గా కురిగెందే ఫవారు ఏ హరకాయత వికమణ వర ఇస్రో దగ్గర బ్యారు డాగిన మంజరమైన బణి ఫెనిగే గొస్వ అదే మీ రస్మి అచ్చారు మిహా సాబు మిహా సమ్ రస్మి అతగిరిస్తేనా

అలకండకి నమకి మిలార మొహమ్మద్ ఫిరా అలకండకి కెంగడం ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ స్టార్.

అది కూడా అతి క్రోషియా గమనిస్తుందా, అది మీరే మెచ్చుకోవడం గమనించిపోయి అనుకుంటున్నారు. టొరంటో స్టేడియం మీ సాలి స్వస శాశ్వతకి తెలియ సమీహంగ జాగ్యాగి వినద్దండి. కెనడా మిహార్ గడింగ్ కెనడా గడియ బేదార్ మిహార్ ఇరోసి హగడి ఫన్సా సాయింగ్ రాజ్య గడి తింగడి ఫన్సా సాయింగ్ ఇరోసి మిహున్న మిహార్ మ్యతి అవున్న రాజ్య బేదార్ మ్యతి గాండక అగ్గడి హ్యారు తఫాత్ కుమార్ ఎట్టి కొడుతారు మిహారు ఎబ్బేక అనబ్బేక మీ సదాం కొద్దాం గెందాత అవమన మీ ఫెన్నని అద్దెంగ్ అవమన్న మీ గ్రూప్ తక బేదారుగా ఆ పెనుగ మీదని మీ గ్రూప్ తగ్గ స్టాండిన్ గత గ్రూప్ స్టాండిన్ బేదారు అవున్న పెనుగ మీదని మీ దీమ్ అదే స్టాండిన్ బేదారు అవమైన గ్రూప్ తగ్గ క్రొయేషియా అది పోర్చుగల్ పోర్చుగల్ మీ కే గ్రూప్ బేదారు అవమైన పెనుగ మీదని పోర్చుగల్ మీ ఇవన్న టీమే గుర్తుగా సార్ మీ టీం మీ గ్రూప్ ఇవ్వని గొస్తే క్రొయేషియా మిహార్ మీ ఫ్రెండ్ అని దటి ముగ్గు కొడుతరి సదాంతలు మొత్తం ఫోటో యొక్క తయారు దామంగర్ అమ్మకేగా మీరే నెచరెఫరీ మీ అన్నని మిహార్ గురుతులు ముగ్గు కంత తక్కువ గమ్య మట్టక హాస్యకులక సరహద్ద మీ ఫెనుగ మీదని మీరే నెచరెఫరింగ్ గొత్తగా మిఫాహ కొల్లేవని అది విఐఆర్ రెఫరింగ్ గొత్తగా సేవ ఇంగ్రేసింగ్ అది నిదలేండి ఎగుతున్నాయి ఇటలీగా మీ సేకరణి మీరే విఐఆర్ మిహార్ మ్యోతి మెచ్చు ఫెషముగా ఎమ్మె పహగ అర్హదాయ ఆ దైఫ అవున్న కురింగసాల మీ ధన్యవాది మీ ద టీముగా వాహ దక్కాలదారు మిహార్ మీ ఫెన్నని పోర్చుగల్ టీముగా కులుంతరి పోర్చుగల్ టీముగా కులుంతరిన మీ హుంగ్ కులే ఫార్మేషన్ ఉరిహా ఇచ్చే ఎక్కువ ఫెన్నని మిహార్ పోర్చుగల్గా మీ 4-2-3-1 మీ హుంగ్ ఫార్మేషన్ మీరు ఎప్పుడైన ఫార్మేషన్ అయ్యి మీ హుంగ అంతగా ఎవ్వ స్క్రీందు కార్డ్ ఇచ్చే మేము తిక్కున్నాయి మీరే మీకులే ఎఫర్తం ఎగారాగా దింగ్ అడుగున మీ ఫెనుగన్ మీదని క్రొయేషియాగా మీరే అనగా రీందు కార్డ్ పెన్ను అక్కడనే గీత ఎంబీమ మీరే సమ దటీమస్ వర హురి ఎంఎంఎస్ వర క్లీన్ కొ మిహార్ మితివి ఎంబీమ కబూల్ కురవేని మీరేగా మీ ఎంఎ హమ్ గద ఎగార రాడికమ మీరేగా మెచ మోడ్రిచ్ కహద హురిహా గద కొడుం తరిగిన అడుగున ఫెనుగే బద్దే హాస్తగతగా ఫుట్బాల్గ ముహిమ కొడుం తరి ఆధారు కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో మీ అడుమైన మీ పోర్చుగీజు ఎంఎం మహిమ కొలంతరి గొప్పగా ఫెన్నని దీన్ని దిగ మొడు ఎక్కువ కొలంతరి ఎంఎం మొడు ఇంకా రెండో అని మీ హాత్ర ఫస్ట్ హార్ బెదండో ఇవ్వడు హోదా దే మీ యాక్ దునియాకి ఫుట్బాల్ యాక మీ హారు ఏనా హాస్యం కొరవతి